0: టైగర్ కా హుకు అర్థమైందా రాజా?
1: Good radio station.
2: Make me feel good.
1: Anywhere, anytime. Tracks FM.